0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజమణీల వేణుగాన ద్వయం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. కార్యక్రమంలో ముందుగా వినండి ధన్యుడెవ్వడో, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన, రాగం మలయమారుతం, ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ డ్యూయట్ కాన్సర్ట్ బై సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల అండ్ శ్రీమతి కుంజుమణి. దే ఆర్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. సిక్కిల్ సిస్టర్స్ బిగిన్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ధన్యుడెవ్వడో, ఎన్ రాగ్ మలయమారుతం సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి అన్నపూర్ణే సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar, Annapurne, in Rag Sama, set to Aditala.

0: ఏటి జన్మమిదిహ, వరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి, మిశ్రచాపు తాళం.
1: Now listen to a composition of Tyagaraja Swami. ఏటి జన్మమిదిహ, ఇన్ రాగ్ వరాళి, సెట్టు మిశ్రచాపుతాల్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజుమణీల వేణుగాన ద్వయం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. కార్యక్రమంలో చివరిగా వినండి రామనీ సమానమెవరు కరహర ప్రియ రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ డ్యూయట్ బై సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల అండ్ శ్రీమతి కుంజుమణి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. సిక్కిల్ సిస్టర్స్ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రామా నీ సమానమెవరు ఎన్ రా ఖరహర ప్రియ సెట్ రూపక్తాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజుమణీల వేణుగాన ద్వయం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నారుగుడి ఏ ఈశ్వరన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute duet by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. They were accompanied on violin by Shri Coimbatore B. Dakshinamurthy and on mridangam by Shri Mannargudi A. Eeswaran. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, anytime Indian music. Listen to a Carnatic Classical Nagaswaram recital by Sri Muppavarapu Sheikh Mastan Sahib. Dolu support is by Sri Ramavarapu Subramanyam. Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti, Inati Karnataka Sangeetha Karyakramamlo, Muppavarapu Sheikh Mastan Sahib Gari, Nagaswara Kacheri Vintaru. Dolu Sahakaram, Sri Ramavarapu Subramanyam. First listen to Aada Modi Galada, In Charukesi Ragam, Set to Aditalam, Chaga Rajaswami Kirtana. కార్యక్రమంలో ముందుగా ఆడమోడి కలత చారుకేసి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

యు ఆర్ లిజనింగ్ టు రాగం 24/7 DTH ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ ముప్పవరపు షేఖ్ మస్తాన్ సాహెబ్ కంటిన్యూస్ ద నాగస్వరం రిసైటల్ విత్ కంఠ జూడుమే ఇన్ వాచస్పతి రాగం సెటు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. ముప్పవరపు షేఖ్ మస్తాన్ సాహెబ్ గారి నాగస్వర కచేరి వింటున్నారు. ఇప్పుడు కంఠ జూడుమే వాచస్పతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ಆನ್ ರಾಗಂ ಚಾನೆಲ್ ಯು ಹಾವ್ ಹರ್ಡ್ ದ ನಾಗಸ್ವರಂ ರಿಸೈಟಲ್ ಬೈ ಶ್ರೀ ಮುಪ್ಪವರಪು ಶೇಖ್ ಮಸ್ತಾನ್ ಸಾಹೇಬ್. ಟೋಲು ಸಪೋರ್ಟ್ ಇಸ್ ಬೈ ಶ್ರೀ ರಾಮವರಪು ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ. ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಸ್ ಎ ಕಂಟ್ರಿಬ್ಯೂಷನ್ ಆಫ್ ಆಲ್ ಇಂಡಿಯಾ ರೇಡಿಯೋ ವಿಜಯವಾಡ ಫಾರ್ ರಾಗಂ 24/7 DTH. ರಾಗಂ ಚಾನೆಲ್ ಲೋ మీరింతవరకు ముప్పవరపు షేక్ మస్తాన్ సాహెబ్ గారి నాగస్వర కచేరీ విన్నారు. డోలు సహకారం శ్రీ రామవరపు సుబ్రహ్మణ్యం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ హరివల్లభే శుద్ధ ధన్యాసి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati S. Umadevi. She is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri Nemani Somayajulu. Srimati Umadevi begins her recital with a composition of Mysore Vasudevachar, Shri Hari Vallabhe, in Rag Shuddha Danyasi set to Aditaal.

0: ఇప్పుడు వినండి ఏది నిజం అని సావేరి రాగంలో అన్నమాచార్య కీర్తన మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఏది నిజం అని ఇన్ రాగ్ సావేరి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఎంతటి కులుకే. కళ్యాణి రాగంలో జావళి, రూపకతాళం పట్టాభిరామయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య. ఎంతటి కులుకే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ రూపక్ తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వైలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంజదళాయ తాక్షి, కమలా మనోహరి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ ఉమాదేవి. షీఈస్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీమతి ఉమాదేవి కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ కంజదళాయ తాక్షి ఇన్ రాగ్ కమలా మనోహరి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వరాళి రాగంలో ఆర్ వేణుగోపాల్ రచన నీ వంటి దైవము ఆదితాళం.
1: Now listen to a composition of R. Venugopal, Nee Vanti Daivamu, in Raag Varali, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి అడిగి సుఖములు మధ్యమావతి రాగం మిశ్రచాపు తాళం.
1: శ్రీమతి ఉమాదేవి కంక్లూడ్స్ ఎ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అడిగి సుఖములు ఎన్ రాగ్ మధ్యమావతి సెట్టు మిశ్రచాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ ఉమాదేవి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.